0: కొని బాబా లోటు దువై దర్బాబు నుంచి యవచన
1: దారుడికి సంగ మారి కర దిశగాయి రే కర దిశగాయి మన జట్టు పరణాయి రే మన బూరో తుమిలి ఒకసారి రే మర కరమ పూట గయా పాయి రే
0: రేండే పూట తర పూట తర బాబురా ముగాయి కరం మెత్త పేయం దారు వేసుకారం బోల్ దుగాయి కరే
1: నస్మందీరు కే సారు గణ సమజాసే నస్మందీరు కే సారు గణ సమజాసే గణ సమజావు సారు ఎల్లి గెల్లి కేసే ఇరి బుద్ధి టికాణే లవరే మర కరమ పూట గయా పాయి రే
0: రేండే కర్ బక్ బక్ కరే మరి బుద్ధి టికాణే तू धर
2: ठिकाना लगा मुझे भगवान
0: मैं भीगू हाँ मेरा नाम भीगू है जाने मुझे
2: जानू
0: भगवान ने अगर भागे से
1: दारूडे के संग मार कर दिस गाय रे कर दिस गाय मन जट पर नाय रे मन बुरो तुम लियो कसाई रे मार घर में फूट गया पाई रे
0: रे सुप्रे ने कहा का मटीन मारो का जान रे रहने लगा चल रे दौर दे सुप्रे जान कर बगल लगी है बोली मरा अरे यार गाय करो రౌండీ లారీ పొడికి దారు చూడాలి
3: अभी आपने नाटक सुना भाई, मैं तो मान ही गया कि शराब पीने से नुकसान ही नुकसान है, फायदा कोई नहीं।
4: सही कह रहे हो मोहनलाल जी, तो हमारे गांव में रहने वाले लोग भी इस बात को मान गए होंगे।
3: अगर आप या आपके आसपास वाले शराब पीते हैं तो आज ही फैसला ले लो कि शराब के हाथ तक नहीं लगाना है। देखा भिखाराम को कितना नुकसान उठाना पड़ा, और फिर उनके जब अकल आई तो उन्होंने दारू छोड़ दिया।
4: अब तो होली भी आने वाली है मोहनलाल जी, इस बार होली पर अपन को अच्छे अच्छे पकवान खाने हैं, अच्छे अच्छे गाने गाने हैं, शराब को तो इस बार हाथ भी नहीं लगाना है।
3: इसी बात पे एक अच्छा सा गाना हो जाए।